0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ లాల్గుడి జి జయరామన్ వయలిన్ వాద్యం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి లాల్గుడి జె విజయలక్ష్మి, మృదంగంపై శ్రీ వేలూరు జి రామభద్రన్. సావేరి రాగంలో రాగం తానం పల్లవి, ఖండజాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం వేలవా ఉన్నుడన్ మేలవా.
2: యు విల్ నౌ లిసన్ టు రాగం తానం పల్లవి ఆన్ వయలిన్ బై శ్రీ లాల్గుడి జి జయరామన్ ఇన్ రాగ్ సావేరి సెట్ టు ఖండజాతి త్రిపుట తాళ్. He is supported on violin by Shrimati Lalgudi J. Vijayalakshmi and on mridangam by Shri Velur G. Ramabhadran. The lines of Pallavi are Velava Unnadan Melava.

0: Sangam, 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you'll be listening to a music lesson. Teacher, Dr. K. Lokanatha Sharma. Student, Sri CVP Sastri. You'll be listening to Swati Tirunal Kruti, Rama Rama Gunasima. In Rag Simhendra Madhyamam, set to Adithal.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti, Inati Karnataka Sangeetha Karyakramamlo, Sangeetha Sikshana Vintaru. Guruvu, Dr. K. Lokanatha Sharma, Sishyudu, Sri CVP Sastri, Inati Sangeetha Sikshana Karyakramamlo, Rama Rama Gunasima, Swati Tirunal Kirtana, Simhendra Madhyamam Ragam, Adithalam.
3: Namaskaram Guru Garu.
4: Namaskaram, Ranaina Kucho. Ivalla Manam సింహేంద్ర మధ్యమ రాగంలో స్వాతి తిరునాళ్ గారి కీర్తన. ఇది సంస్కృతంలో ఉంది. ఆదితాళం, రెండు కళచౌకం. ఒకసారి సింహేంద్ర మధ్యమ ఆరోహణ అవరోహణ పాడతావా? గుర్తుందా?
3: పాడతాం.
4: ఏది పాడినైనా ప్లెయిన్ నోట్ పాడు.

0: సో దీనికి వచ్చే స్వరస్థానాలు చెప్పు.
1: షడ్జము, షడ్జము, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం.
0: ఇది ఎన్నో మేళకర్త తెలుసా?
1: 57వ మేళకర్త గురుగారు.
0: సాహిత్యం చెప్తాను, రాసుకో.
1: అలాగే గురుగారు.
0: పల్లవి, రామ రామ
1: రామ రామ
0: గుణసీమ
1: గుణసీమ
0: గుణసీమ
1: గుణసీమ
0: రామ అక్కడ
1: రామ రామ రామ గుణసీమ రామ
0: హృదయాభిరామ
1: హృదయాభిరామ
0: సీతా
1: సీతా
0: రామ రామ గుణసీమ. ఇది పల్లవి. అనుపల్లవి సోమానన
1: సోమానన
0: ఘనశ్యామ
1: ఘనశ్యామ
0: హేమాంబరారి
1: హేమాంబరారి
0: విరామ
1: విరామ.
0: ఇంతవరకు ఇవాళ ఉండని, ముందర పల్లవి చెప్పిస్తాను పాడు.
1: దీనిలో ఏమైనా ప్రాచుర్యం పొందిన కృతులు ఏమైనా ఉంటే ఒకసారి చెప్తారా గురుగారు?
0: పామర జనపాలిని అనే ముత్తుస్వామి దీక్షిత కీర్తన ఉంటుంది. త్యాగరాజస్వామి వారిది నీదు చరణములే. తర్వాత మన మైసూరు వాసుదేవాచారి కీర్తన నిన్నే నమ్మితునయ్యా. ఈ రాగంలో చాలామంది చాలా కీర్తనలు చేశారు. ఎందుకంటే వినంగానే ఒక విధమైనటువంటి అనుభూతి కలిగేటట్టుగా ఉంటుంది రాగం. స్వరస్థానాలు పాడుతున్నప్పుడే మనకి గోచరించింది కదా ఆ అనుభవం. సరే, పల్లవి మొదలెడదామా?

పల్లవి నుంచి సార్ పాడదాం. నేను ఇదివరకు చెప్పినట్టు కీర్తన యొక్క బేసిక్ స్ట్రక్చర్ మననం చేసుకుని మనసులో పెట్టుకుని ఆ తర్వాత నీ యొక్క మనోధర్మాన్ని అనుసరించి నువ్వు పాడుకోవచ్చు.

0: ఈ కీర్తన బేసిక్ స్ట్రక్చర్ బాగా అర్థమైంది కదా.
1: అర్థమైంది గురుగారు.
0: సో నీ అనుభవాన్ని బట్టి, నీ శారీర ధర్మాన్ని బట్టి ఏ సంగతులు నీకు అనువుగా అనిపిస్తాయో అవన్నీ వేసుకొని పాడొచ్చు.
1: అలాగే గురుగారు. వస్తాయి గురుగారు. నమస్కారం గురుగారు.
2: That was a music lesson by Dr. K. Lokanathan Sharma to the student CVP Sastri. Eswati Tirunal Kruti, Rama Rama Gunaseema, Inrag Simhendra Madhyamam, set to Adithal. This program came to you from the studios of All India Radio, Vijayawada. For Ragam, 24/7, anytime, Indian music.
3: Meerintavarku, Sangeetha Sikshana Vinnaru, Rama Rama Gunaseema, Swati Tirunal Kirtana, సింహేంద్ర మధ్యమం రాగం ఆదితాళం. గురువు డాక్టర్ కె లోకనాథ శర్మ, శిష్యుడు శ్రీ సివిపి శాస్త్రి. రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రామమూర్తి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి సారి వెడలిన అసావేరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal concert by Shri N. Ramamurthy. He is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri Varanasi Kali Prasad Babu. Shri N. Ramamurthy begins his vocal recital with Sari Vedalina, a composition of Saint Tyagaraja in rag Asaveri, set to Aditaal.

0: ఇప్పుడు వినండి జననీ నిను వినా, రీతిగౌళ రాగం, మిశ్ర చాపు తాళం, సుబ్బరాయ శాస్త్రి రచన.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి ఇన్ రాగ్ రీతిగౌళ జననీ నిను వినా, సెట్ టు మిశ్ర చాపుతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రామమూర్తి గాత్ర కచేరి వింటున్నారు. వాటి సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ సత్యనారాయణ ఉపాస్మహే. శుభపంతువరాళి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రూపకతాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్ రామమూర్తి. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యూ విల్ నౌ లిసన్ టు శ్రీ సత్యనారాయణ ఉపాస్మహే, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ శుభపంతువరాళి, సెట్ టు రూపక్ తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి గంగే మాం పాహి, జంజూటి రాగం, ఝంపెతాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: శ్రీ ఎన్ రామమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ గంగే మాం పాహి, ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ జంజూటి సెట్ టు ఝంపెతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్ రామమూర్తి గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీ ఎన్ రామమూర్తి. He was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri Varanasi Kali Prasad Babu. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.